0: ప్రాప్త గవర్నమెంట్ కో వితీయ సంస్థ
1: రిలయన్స్ ఫైనాన్స్ లిమిటెడ్ వితీయ సేవకు అర్కు పరిభాష
2: గుట్టు గుట్టు బియో యా సిప్ మరమయో
3: హౌ గుడ్ డు యు లైక్ ఇట్ చీజ్ సో హనీ
4: होइन रिफ्रेशमेन्ट सँगै न्युट्रिसन दिन आयो मौसम
5: अब सुन्नुहोस् श्री स्टिल्स रेडियो कथा भाग दुई
6: शर्माजीको परिवार सबै हराएका हुन्छन् तर त्यति ठूलो भूकम्प आएर हल्लाएको त्यो घरलाई केही हुँदैन यसरी नै दिन महिना वर्ष बित्दै जान्छ अनि एक दिन फेरि अचानक ठूलो भूकम्प आएर त्यो श्री एफई 550D ले बनाएको शर्माजीको घरलाई झन् धेरै हल्लाउँछ
5: रेडियो सुन्दै गर्नुस् अब बाँकी कथा अर्को भागमा श्री एफई 550D